0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
0: భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. హరే శ్రీనివాస రేడియో మరీషస్ పైన మీకు తెలిసినట్టుగానే ప్రతి సంవత్సరం మన MBC మన MTMS సంయుక్తంగా విశేషమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత శుభ సందర్భాన ఇవాళ విశేషమైన కార్యక్రమంలో నేను మీ కృతగా కూడి ఉన్నాం. ఇక్కడ కొంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి మాట్లాడుతున్నాం, కానీ తొలుట మీరందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత శుభాకాంక్షలు అందజేస్తున్నాం. నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టున్నాం. అసలు శ్రోతలారా, కలియుగంలో భక్తులను కాపాడుతూ వారి బాధలను తొలగిస్తూ ధర్మ మార్గంలో నడిపించే దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కొలుస్తారు. అయితే తిరుమల శేషాచల కొండలపై కొలువై ఉన్న స్వామివారు భక్తుల హృదయాలలో గోవింద గోవింద అనే నామంతో నిత్యం వెలుగొందుతుంటారు శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, బాలాజీ, గోవిందుడు. దీని గురించి ఇంకా కొన్ని వివరాలు ఇవ్వడానికి నీటి కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం కుమారి తేజస్విని గోపాలుడు. అయితే వినండి తన సందేశం శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన.
2: ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఈరోజు గోవింద పూజతో నాకు ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉన్న ఒక అంశం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదే నృత్యం ద్వారా భగవంతునికి చేసే సమర్పణ. భారతీయ సంస్కృతిలో నృత్యం అనేది కేవలం వినోదం కోసం చేసే ఒక కళ కాదు. నృత్యం ఒక సాధన, నృత్యం ఒక భాష, అంతకంటే ముఖ్యంగా నృత్యం ఒక భక్తి మార్గం. కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య సంప్రదాయాల్లో మన పురాణాలు, ఇతిహాసాలు, దేవతల కథలు, భక్తుల జీవితాలు ఇవన్నీ నృత్యం ద్వారా వ్యక్తమవుతాయి. గోవింద పూజ సందర్భంగా మన నృత్య కళాశాలలో కూడా ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో సన్నాహాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం గోవింద పూజ కోసం మేము నెలల ముందుగానే అన్నమాచార్య కీర్తనలపై నృత్య రూపకల్పన ప్రారంభిస్తాము. ఎందుకంటే మారిషస్లోని వివిధ ప్రాంతాల్లో గోవింద పూజలను నిర్వహించే అనేక సంఘాలు మమ్మల్ని ఆహ్వానిస్తాయి. ఈ కార్యక్రమాల్లో మా శిష్యులకు బోధించడానికి, వారు భక్తితో ప్రదర్శించడానికి ముందుగానే పూర్తి సన్నాహాలు చేయాలి. ఈ సందర్భంలో మా సిద్ధత కేవలం ఒక ప్రదర్శన

0: కోసం కాదు, ఎందుకంటే గోవింద పూజలో నృత్యం కూడా ఒక ఆరాధనలో భాగం. పూజా కార్యక్రమాల్లో జరిగే వేద పారాయణం ఆ వాతావరణాన్ని మరింత పవిత్రంగా ఆధ్యాత్మికంగా మారుస్తుంది. ఆ వేద మంత్రాల నాదం మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నృత్యాన్ని సమర్పించడం అనేది ఒక అపూర్వమైన అనుభూతి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం వేదికపై నృత్యం చేస్తున్నప్పుడు సాధారణంగా మన ముందు ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళు మన ప్రదర్శనను చూస్తారు, మనం బాగా చేశామా లేదా అని అభినందిస్తారు. కానీ స్వామివారి సన్నిధిలో నృత్యం చేసేటప్పుడు మన ఉద్దేశం వేరు. ఇక్కడ మనం ప్రేక్షకుల కోసం నృత్యం చేయడం కాదు, స్వామివారికి నృత్యాన్ని సమర్పిస్తున్నాము. మన శరీరం ఒక సాధనం, మన కదలికలు ఒక ప్రార్థన, మన భావాలు ఒక సమర్పణ, మన నృత్యం ఒక సేవ. ఈ భావాన్ని చిన్న వయసులోనే పిల్లలకు నేర్పించడం ఒక నృత్య గురువుగా నాకు ఎంతో ముఖ్యమైన బాధ్యతగా అనిపిస్తుంది. గంటల తరబడి సాధన చేయడం ద్వారా పిల్లలలో క్రమశిక్షణ వస్తుంది. ఒకే కదలికను మళ్ళీ మళ్ళీ సాధించడం ద్వారా సహనం వస్తుంది, గురువును గౌరవించడం నేర్చుకుంటారు. తోటి విద్యార్థులతో కలిసి పనిచేయడం ద్వారా ఐక్యతను నేర్చుకుంటారు. ఒకవైపు వేద మంత్రాల నాదం, మరోవైపు భక్తితో నిండిన హృదయాలు, ఆ పవిత్రమైన వాతావరణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నృత్య సమర్పణ. ఇది ఒక ప్రదర్శన కాదు, ఇది ఒక ప్రార్థన, ఇది ఒక సేవ, ఇది ఒక సమర్పణ. చివరగా ఒక చిన్న ఆలోచనతో ముగించాలనుకుంటున్నాను. ప్రేక్షకుల కోసం చేసిన నృత్యానికి చప్పట్లు లభించవచ్చు, కానీ భగవంతునికి చేసిన నృత్యానికి మనకు శాంతి లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత మా నృత్య సమర్పణను అర్పిస్తూ గోవిందా గోవింద, శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. మీ తేజస్విని గోపాలుడు సెలవు.
1: కుమారి తేజస్విని గోపాలుడికి అనేక అనేక కృతజ్ఞతలు అందజేస్తూ నేటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఒక చిన్ని సంగీతంతో. తిరుమలలో స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎంతో దూరం నుంచి వస్తారు. కొందరు కాలి నడకను కొండలను ఎక్కుతారు. తమ కోరికలు నేరనేరినప్పుడు మొక్కులు చల్లించుకుంటారు. కానీ స్వామివారి అనుగ్రహం పొందటానికి దూరం ప్రయాణించాలిన అవసరం మాత్రమే కాదు, భక్తితో ఆయనను స్మరిస్తే మనసే ముఖ్యమైనవి, భక్తుల విశ్వాసం. అయితే శ్రోతలారా, ఈరోజు వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ తమ మనసులోని ఆందోళనలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రశాంతమైన హృదయంతో ప్రార్థిద్దాం. స్వామి, మా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో కాపాడండి, మాకు మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యం, ధైర్యం, భక్తిని ప్రసాదించండి. మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, గోవింద గో.

సంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం హరి శ్రీనివాస సాయంత్రపు వేళ మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది విశేషంగా భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మన కార్యక్రమం మొత్తం ఈ గంట సేపు భక్తి పాటలతోనే ప్రసారం అవుతున్నది మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం మొట్టమొదటిగా శ్రీ వినాయకుణ్ణి ధ్యానిస్తూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం స్వామివారి సన్నిధిలో ఉంటూ ఈ సాయంత్రపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉంటున్నాం మీ అజయ్ వందనాలు

తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో విశేషంగా మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం గురించి మాట్లాడుతూ ఉంటాం. విశేషంగా ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మనం ఈ మన మారిషస్ దేశంలో ఎంతో భక్తిభావాలతో స్వామివారి కోసం వ్రతం పాటిస్తూ ఉంటాం. ఈ వ్రతం అంటే ఏమిటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం.

అనే తెలుగు కార్యక్రమంలో విశేషంగా మన తెలుగు భాష మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం గురించి మాట్లాడుతూ ఉంటాం. విశేషంగా ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మనం ఈ మన మారిషస్ దేశంలో ఎంతో భక్తిభావాలతో స్వామివారి కోసం వ్రతం పాటిస్తూ ఉంటాం. ఈ వ్రతం అంటే ఏమిటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం.

భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర స్వామి మండల వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటాం. ఈ వ్రతం అంటే ఏమిటో తెలుసా? సంకల్పపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నిర్దిష్టమైన నియమ

వ్రతం ఇలా ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం పూర్వం దేవతలు, మునులు ఇంకా సామాన్య ప్రజలు కూడా తమ కష్టాల నుంచి విముక్తి పొందడానికి, మానసిక బలాన్ని సాధించడానికి వ్రతాలను ఆచరించేవారు. ముఖ్యంగా స్త్రీలకు కుటుంబ సౌభాగ్యం కోసం, పురుషులకు కార్యసిద్ధి కోసం విడివిడిగా లేదా కలిసి చేసుకునే వ్రతాలు ఎన్నెన్నో.

వ్రతాలలో ముఖ్యమైన భాగాలు ఏమిటో పూజ విధానం నిర్దిష్ట సమయం అంటే ముహూర్త సమయంలో ప్రత్యేక పూజ సామాగ్రి ఇంకా నిర్దేశించిన దేవుణ్ణి మంత్రాల జపంతో పూజ జరుగుతుంది.

వ్రతం పూర్తయిన తరువాత ఆ వ్రతాన్ని మొదట ఎవరు చేశారు, దానివల్ల వారికి ఎలాంటి మేలు జరిగింది అనే కథను వినడం తప్పనిసరి. ఇది మనలో నమ్మకాన్ని, భక్తిని పెంపొందిస్తుంది. వ్రతకాలంలో వాయనం లేదా దానం చేయడం ఎంతో ముఖ్యమైనది. తాంబూలం, పండ్లు, ముత్తైడు దేవులకు నాయనాలు ఇవ్వడం లేదా పేదలకు అన్నదానం చేయడం వ్రతంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది స్వార్థాన్ని విడనాడి సమాజ శ్రేయస్సును కోరుకోవడాన్ని నిర్

వ్రతం అనేది కేవలం దేవునికి పూజ చేయడం మాత్రమే కాదు, అది ఆత్మశుద్ధి క్రమశిక్షణల సమాహారం. నిజంగా మన సనాతన ధర్మంలో వ్రతాల విశిష్టత, వాటి రకాలు, ఇంకా శాస్త్రీయ దృక్పథం గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ తెలియజేస్తాను.

ಭಕ್ತ ಪ್ರಿಯುಲಾರ ಭಕ್ತುಲಾರ ಶ್ರೋತಲಾರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಮಂಡಲ ವ್ರತ ದೀಕ್ಷಾ ಮಹೋತ್ಸವ ಶುಭ ಸಂದರ್ಭಂಗಾ ದೇಶ ಮಂಟತ ಎಕ್ಕಡಿಕ್ಕಡ ಸ್ವಾಮಿವಾರಿ ಪೂಜಲು ಜರುಗುತ್ತಾಯಿ ಅಕ್ಕಡಿಕಿ ವೆಲ್ಲಿ ಸ್ವಾಮಿವಾರಿ ದರ್ಶನಂ ಪೊಂದಡಂ ಎಂತೋ ముఖ్యమైనది మన జీవితం సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో ఈ 40 రోజుల వ్రతకాలం బాగా జరుగుతుందని అనే ఆశీస్సులతో స్వామివారి దర్శనం చేస్తూ ఉండండి. ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని హరి శ్రీనివాస నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: నమస్కారం. మీ మధురమైన జ్ఞాపకాలకు స్వరాల రూపాన్నిచ్చి మీ స్వరాల వేదిక కార్యక్రమానికి సాదర స్వాగతం. నేను మీ ఆర్జే వర్ష. కొన్ని పాటలు కేవలం పాటలు కావు, అది అవి మన జీవితంలో ఒక కాలాన్ని, ఒక మనిషిని, ఒక ప్రదేశాన్ని, అనుభూతిని మనకు తిరిగి గుర్తు చేస్తాయి. ముఖ్యంగా భక్తి గీతాలకు ఒక జ్ఞాపకాలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది.

మనలో చాలా మందికి బాల్యంలో పూజకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు తప్పకుండా ఉంటాయి. ఉదయాన్నే అమ్మ లేచి ఇంటిని శుభ్రం చేయడం, పూజా మందిరంలో దీపం వెలిగించడం, పూలతో దేవుణ్ణి అలంకరించడం, ధూపం పరిమళం ఇంతంటా వ్యాపించడం, ఆ సమయంలో వినిపించే భక్తి పాటలు మన బాల్యానికి ఒక నేపథ్య సంగీతంలా ఉంది.

కొన్ని భక్తి పాటలు అర్థం పూర్తిగా తెలియకపోయినా ఆ స్వరాలు మాత్రం మనకు ఎన్నో దగ్గరయ్యేవి. ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోయాయి, మనం పెద్దవాళ్ళయ్యాం, కానీ ఆ పాటలు మళ్ళీ వినిపించినప్పుడు ఒక్కసారిగా మన మా చిన్ననాటి ఇంట్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి ఒక మధురమైన జ్ఞాపకాన్ని మనసులోకి తీసుకువస్తూ

కొన్ని పదాలకు వయసు ఉండదు గోవింద కూడా లాంటి నామం మన తాతయ్యలు పలికిన గోవింద మన అమ్మమ్మలు పలికిన గోవింద మన తల్లిదండ్రులు పలికిన గోవింద ఈరోజు మనం పలికిన గోవింద తరాలు మారిన ఆ నామం మాత్రం మారలేదు దేవాలయానికి వెళ్ళినప్పుడు వినిపించిన

0: మిత్రులారా, శిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు, శుభరాత్రి.
1: 819 kHz, ये है रेडियो मॉरिशस.